పవన్ కాచంబ పవనకి అందిన హవన్ అంబ పిల్ల జిస్రా శికార్ బనాన్ని ఛాతదే థల్లే పిల్లర్ దిందే పగ జీ కంది ఏ జడా సాడా శరీర హై ఏ భీ ఇక ఘర్ హై హవా దా పిల్లర్ హై అంబ హవా నికల్ జాంది హై ప్రాణ నికల్ జాంది నే